కదా తక తక్కిట్ ది దీని తది గిన్న తమ్ తాకడతం తాకడతం తది తా తక తక్కిట్ ది ది దీన్ ది దీన్ ది దీన్ ది దీన్ గిడ తక గిడ తా తక్కిట్ తక జిన్న తక దీన్న తక తక్కిట్ తత్తింగిన తో తత్తింగిన తో తత్తింగిన తో